ఇదొక సాత్ కోర్సు దీనికి సంచారంలో ఆయన మంత్రి కాలిగా సంచారిస్తారు.